0: సత్కరితవావు కల్జుగ్రతకనకా కూడ గిరతవావు మహల్లా పహలా
1: సాంపై శతమర్ స్వామి సచ్ మే అచే సచ్ రహే సబ్ కో సచ్ సమావేరి కహ రహా పర్ ప్రభు రామ నామ దేవా మేసు నాయలయ ప్రాచ జయ నానక తౌ ముఖంతర్ పాహే జుజ్ మే జోర్ చలి చంద్ర